గారు పావు పగతికారిని ఇచ్చినాయి తౌనానుకు ముఖంతర పాయి పౌడి సతగురు విట్టో మారియా జిత్ మిలియా ఖసన సమాలియా జిన్కార్ ఉపదేశ జ్ఞాన అంజన్ దియా ఇని నేత్రీ జగత్ నిహాలియా